ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్ధిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని

టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధి, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ధ సంసిద్ధతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి

గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన రెండవ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ రెండు రోజుల సదస్సు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రున్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ప్రకృతి మన గురువు, ప్రపంచం మన పాఠశాల శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం. ఇంకా పాటలు విందాం. ముందుగా ఒక భక్తిగీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ప్రకృతి మన గురువు, ప్రపంచం మన పాఠశాల ఈ అంశంపై శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం విందా.
1: ప్రకృతి మన గురువు, ప్రపంచం మన పాఠశాల. రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతన్ స్థాపించినప్పుడు ఆ భవనం మీద ఎత్ర విశ్వం భవతి ఏకనీడం అని రాసిపెట్టుకున్నారు. అంటే ఎక్కడ సమస్త విశ్వము ఒక గూడుగా మారుతుందో అటువంటి చోటు తన పాఠశాల కావాలని అనుకున్నారాయన. అలాగే విశ్వమంతా విద్యాలయం, మనమంతా విద్యార్థులం. ప్రకృతే మన గురువు. ప్రకృతి నేర్పని విద్య లేదు, విలువలు లేవు. అయితే నేర్చుకోవాలన్న తపన మనకుండాలి. చెట్టును చూచి మనం జీవిత లక్ష్యాన్ని నేర్చుకోవాలి. అది ప్రతిఫలం ఆశించకుండా ఫలాలనిస్తుంది. నడవలేకపోయినా మనకు మంచి నడవడికనిస్తుంది. వాగ్దానాలు చేయకుండానే వరాలను ప్రసాదిస్తుంది. తాను ఎండకు వానకు తడిసి అందరికీ ఆశ్రయం ఇస్తుంది. అందరూ దాని నీడన సెద తీర్చుకోవచ్చు. తనపై రాళ్లు విసిరిన వారికి కూడా తన కాయలను బహుమతిగా ఇస్తుంది. అపకారికి నుపకారం నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అని సుమతీ శతకారుడు పలికిన పలుకులకు నిరూపణగా తరువు నిలుస్తుంది. కొండ కొన, చెట్టు పుట్ట, వాగులు వంకలు, నదీనదాలు, సూర్యచంద్రులు, పక్షులు, కీటకాలు అన్నీ ప్రకృతిలోని భాగాలే. అన్నీ పద నిర్దేశకులే. కొండ మనకు స్థితప్రజ్ఞతను నేర్పిస్తుంది. కొండ ఎంత సుడిగాలి వీచినా కదలకుండా అలాగే ఉంటుంది. ఎండావానాలకు ఒకేలా స్పందిస్తుంది. అలాగే మనుషులు కూడా సుఖదుఖాలను సమంగా చూచే దృష్టి నలవరుచుకోవాలి. నిందాస్తుతులను ఒకేలా చూడమని కొండ మనకు చెబుతుంది. ఉదయాస్తమయాలలో ఎర్రగా ఉండే సూర్యుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు? సంపత్తేచ విపత్తేచ మహతా మేకరూపత ఉదయే సవితారక్తో రక్తాశ్చాంతమయే తథా. సంపదలు లభించినప్పుడు తబ్బిబ్బు కాక, ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోక ఒకేలాగా ఉండాలని, ఉదయాస్తమయాలలో ఒకే రక్తవర్ణంలో కనిపించే సూర్యుడు మనకు నేర్పిస్తున్నాడు. కెరటం మనకు ఆదర్శం. అది పడి లేస్తుంది, అంతేకాని అలా చతికిల పడదు. అది నేర్పే పాఠం ఏమంటే, ఓటమి ఎదురైందని నిరాశ నిస్పృహలతో ఉండక లేచి తిరిగి పని ప్రారంభించమని. అంటే వైఫల్యం నిరాశకు కారణం కాకూడదని, కొత్త ప్రేరణకు పునాది కావాలని పడిలేచిన కెరటం చెబుతుంది. ఈ లోకంలో అత్యవసరమైనది క్రమశిక్షణ. అది ఉన్నప్పుడే మనిషి అన్నీ సాధించుకోగలుగుతాడు. బాల్య కౌమార యవ్వన ప్రౌఢ వృద్ధాప్య దశలలో కాలానుగుణంగా ప్రవర్తించడమే క్రమశిక్షణ. ప్రకృతిని చూస్తే, నిశితంగా పరిశీలిస్తే క్రమశిక్షణ అంటే అర్థమవుతుంది. సూర్యోదయం, చంద్రోదయం, ఉదయం, సాయంత్రం, ఋతువులు, కాలాలు అన్నీ ఒక నిర్ణీత కాల వ్యవధిలో జరగడం మనం చూడొచ్చు. ఖచ్చితమైన సమయాలలో జరిగే ఖగోళ విన్యాసాలు ప్రకృతి క్రమశిక్షణకు నిదర్శనాలు. పశువులు, పక్షులు, వృక్షాలు, కీటకాలు క్రమశిక్షణ కలిగి ఉంటాయి. చీమల బార్లు క్రమశిక్షణ కల నడితే కడు మేలని చెబుతాయి. ప్రకృతి అంతా క్రమశిక్షణ పాటిస్తే మనిషి మాత్రం ఈ జీవన ప్రహేళికలో కాలాన్ని ఒక ప్రణాళిక లేకుండా వృధా గావిస్తున్నాడు. మనిషి అత్యవసరంగా ప్రకృతి నుండి నేర్వాల్సిన పాఠం క్రమశిక్షణ. ఎగిరే పక్షులు ఏమంటున్నాయి? స్వేచ్ఛను మించిన సౌఖ్యం లేదంటున్నాయి. తేనెటీగలు సోమరితనం ఒక నేరమని శ్రమధనమంటున్నాయి. అంతేకాదు, ఒక తేనెటీగ తన ఆహారాన్వేషణలో మకరందాన్ని సేకరిస్తూ పువ్వుపై వాలి పరపరాగ సంపర్కానికి తోడ్పడుతూ జగతికి సాటిలేని సేవ కావిస్తున్నది. దాని నుండి కాసింతైనా సేవాభావాన్ని మనిషి అలవర్చుకోవాలి. తొలి మబ్బు కిరణాల వెలుగులో రెక్కలు విప్పార్చి స్వేచ్ఛగా ఎగిరే పిటలది ఒక అందం. ఆ అందాన్ని ఆస్వాదించే సహృదయాన్ని మనిషి అభ్యసిస్తే ప్రకృతిలోని అందాలన్నీ అతనికి కనువిందు కలిగిస్తాయి. పునాదిరాయి మనకు ఆదర్శం. అది కంటపడదు, దానికి మెప్పు లేదు, అది అందమైనది కాదు. అయినా అదే భవనానికి మూలాధారం. అది ఏమాత్రం కదిలినా భవనం మొత్తం కూలిపోతుంది. నిర్మాణంలో అంత ముఖ్య పాత్ర వహించినా అది తన ఉనికిని విస్మరించి

విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుంటుంది. అలాగే మనుషులు కూడా గొప్పల కోసం, మెప్పుల కోసం కాక తమ ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. అదే పునాది రాయి మనకు అందించే సందేశం. ఓర్పును మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదంటాడు గౌతమ బుద్ధుడు. ధరణి నుండి సహనశీలత అభ్యసించాలి. కోకిల మనకు డబ్బు ఇచ్చి పొగడమందు కదా, అయినా దాని మధుర కంఠం విని దాన్ని మెచ్చుకుంటాం. కాకి మనల్ని దూషించడం లేదు, అయినా దాన్ని మనం దరిచేరనివ్వం. మనిషి మధుర వాక్కులతో అందరికీ చేరువవుతాడు, పరుష వాక్కులతో అందరికీ దూరమవుతాడు. ప్రకృతిలోని ప్రతి వస్తువు ఫలాపేక్ష లేకుండా పనిచేస్తాయి, ఒక్క మానవుడు తప్ప. పండ్లనిచ్చే చెట్లను, పాలనిచ్చే ఆవులను, నీటినిచ్చే నదులను చూచి పరోపకారం పాఠం మనిషి గ్రహించాలి. ఎంతోమంది ఒక పనిని మొదలుపెట్టి అది పూర్తికాక మునిపే రెండో దానికి వెళతారు. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు దేనిలోనూ స్థిరత్వం లేక నష్టపోతారు. ఒక చిన్న కీటకం దీని గురించి మనకు పాఠం చెబుతుంది. గడ్డి మీద ఉండే చిన్న కీటకం మొదటి గడ్డి పరక మీదే ఉండి రెండో గడ్డి పరకను అందుకుంటుంది. రెండో గడ్డి పరక మీద స్థిరత్వం లభించాకే మొదటిది వదిలివేస్తుంది. ఈ చిన్న కీటకం మనకు నేర్పిన పాఠమే తృణ జాలూక న్యాయం అంటారు. ఈ ప్రపంచం అనే పాఠశాలలో మనకు నైతిక విలువలు నేర్పే గురువులు, పుస్తకాలు, పురాణాలు మన జీవన విధానంలో అంతర్భాగాలు. మానవ జీవితాలకి విలువలను నేర్పి సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టేవి పురాణేతిహాసాలు. పురాణాలు చదవడం వలన నైతిక, మానవీయ విలువలు నేర్చుకోగలుగుతాము. మహానుభావుల జీవిత చరిత్రలు పఠిస్తే వారి అనుభవాలు జీవిత సారాన్ని బోధిస్తాయి, మార్గదర్శక సూత్రాలు నిర్దేశిస్తాయి. జీవితంలోని ప్రతి సంఘటన పాఠంగా నేర్చుకుంటే వ్యక్తిత్వం రాణించడానికి ఉపయోగిస్తుంది. పక్షులు ఎంతో బాధ్యతగా గూళ్ళు కడతాయి. తన సహపక్షి గుడ్లు పెట్టే అవస్థలో అది చక్కని గూడుని నిర్మిస్తుంది. ఎంతో బాధ్యతగా ఆ పనిని నిర్వహించే ఆ పక్షుల నుండి బాధ్యత నిర్వహణ మనం నేర్చుకోవాల్సిందే. ప్రపంచానికి ఒకప్పుడు భారతదేశ కుటుంబ వ్యవస్థ ఆదర్శం. 20,000 మందిని అధ్యయనం చేసి పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం ఏమంటే, పెద్దలతో కలిసి జీవిస్తుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, చక్కని కుటుంబ వ్యవస్థ లభిస్తే పిల్లల వికాసం అద్భుతమైన స్థాయిలో ఉంటుందని. ప్రకృతిలో ఒక భాగమైన మనిషి నుండి మనిషి మరెన్నో విషయాలు నేర్చుకోగలుగుతాడు. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలిలో వ్యక్తులు నవ్వడమే మర్చిపోతున్నారు. ఒకవేళ నవ్వినా అందులో కృత్రిమత్వమే. స్వచ్ఛంగా నవ్వడం, అందున తన పర భేదాలు లేకుండా నవ్వడం పసిబిడ్డల నుండి గ్రహించాలి. విత్తనంలో వృక్షం ఉన్నట్లే పసివాడిలో సంపూర్ణ మానవుడు ఉంటాడు. ప్రాణికోటిలో నవ్వగలిగేది, నవ్వించేది మానవుడొక్కడే. మొదలు చివరా లేని కాలం ఒక ప్రవాహంలా సాగిపోతుంటుంది. తోటి మనుషుల్లో నవ్య నవనీత సమానమైన మంచిని మాత్రమే గ్రహించి దారుణాఖండల శస్త్రతుల్యమైన చెడుకు దూరంగా ఉండాలి. ప్రకృతి మనకు ఆదర్శం. అది ఇచ్చే సందేశం, తన కోసమే బ్రతకటంలో లేదు ఆనందం, 10 మందికి పంచటంలోనే ఉంది పరమార్థం. దీనిని గ్రహిస్తే మానవుడు మహనీయుడవుతాడు. అంతేకాదు, మనిషి మనిషితో కలిసి ఉండి ఒకరి మేలు కోసం ఒకరు పాటుపడే మంచితనం గ్రహించాలి. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని అన్న ఆచార్య సి నారాయణ రెడ్డి మాటలు మననం చేసుకోవాలి. యాంత్రిక యుగంలో తోటివారితో మాటలే కరువైనాయి. నిజానికి మాటలు మన సంకల్పానికి సహకరిస్తాయి. ఇవి ఎంతో ముఖ్యమైన ప్రోత్సాహకాలు. మిత్రుడు చెప్పే మంచి మాట, ఒక పుస్తకంలోని తెలివైన మాట, తల్లిదండ్రుల నుండి పెద్దల నుండి సలహాతో కూడిన మాట ఉత్తేజం కలిగించే ప్రేరణకు దోహదం చేస్తాయి. వారి స్ఫూర్తి జీవితాచరణానికి మార్గదర్శకం. ఒక చిన్న వానపాము మట్టిని ఆహారంగా తీసుకుని ఆ మట్టికి తన వంతు సేవనందిస్తుంది. ఒక పక్షి చిన్న పండుతో తన ఆకలిని తీర్చుకుని ఆ పండు విత్తనాలను దూరదూర ప్రాంతాల్లో వెదజల్లి ఆ వృక్ష సంతతి వృద్ధికి పాటుపడుతున్నది. అవి అన్నీ వాటి అవసరాలను తీర్చుకుని ప్రకృతి పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. ప్రకృతి పరిరక్షణకు మనమేం చేస్తున్నామని మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఈ విశ్వమనే పాఠశాలలో మనకు స్ఫూర్తిని కలిగించే గురువులు ఎందరో ఉన్నారు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి పాటుపడిన మహనీయులెందరో. ఓటమి పాలైనందుకు చింతిస్తూ జీవితం వృధా చేయకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటేనే విజయం తథ్యమని తెలిపే మహనీయుల కథలు మనకు కనువిప్పు కలిగిస్తాయి. ఓడిపోయినందుకు విచారించి పట్టువదిలితే థామస్

0: ఆల్వా ఎడిసన్ విద్యుత్ దీపం కనిపెట్టేవారా? అపజయాలకు తలవగ్గితే అబ్రహం లింకన్ అగ్రదేశానికి అధ్యక్షులు అయ్యేవారా? మరి వీరంతా స్ఫూర్తి ప్రదాతలు కాదా? ప్రతిష్టాత్మకమైన జీవన విధానమే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రకృతితో మమేకమై మనిషి జీవించాలి, కానీ దానిపై ఆధిపత్యం చలాయించకూడదు. ప్రకృతిని ఆరాధిస్తే మనిషి సుఖశాంతులతో జీవిస్తాడు. మనిషి అవసరాలను ప్రకృతి తీరుస్తుంది, కానీ ప్రతివాడి దురాశకు కావలసినంతగా ప్రకృతి ఇవ్వలేదని గాంధీజీ ఏనాడో చెప్పారు. కానీ మనిషి అభివృద్ధి పేరుతో రహదారుల కోసం మహావృక్షాలను కూలుస్తున్నాడు. ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి, కానీ దానిని ధ్వంసం చేయాలని, కొండలను పిండి చేయాలని, జంతువులను అంతమొందించాలని చూడకూడదు. అనంతకోటి జీవరాశుల మనుగడకు ఆధారమైన మన పుడమి తల్లిని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రకృతిలోని సమస్త జీవులను, నదీనదాలను, సతత హరిత మహారణ్యాలను మనం ప్రేమించి గౌరవించాలి. ప్రకృతిలోని సమతూకాన్ని కాపాడేందుకు అందరం కంకణం కట్టుకుని మానవాళి సుస్థిర మనుగడకు కృషి చేస్తే అదే మన గురువైన ప్రకృతికి మనమిచ్చే గురుదక్షిణ.
1: ఇంతవరకు ప్రకృతి మన గురువు, ప్రపంచం మన పాఠశాల శ్రీమతి కమలాకర్ రాజేశ్వరి గారి ప్రసంగం విన్నా. మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ప్రజల ప్రాథమిక మరియు స్థానిక అవసరాలైన త్రాగునీటి సౌకర్యం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా వంటి రంగాలలో శాశ్వత ఆస్తులను నిర్మించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. అంతేకాక బడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుంది. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు.

0: సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం, డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
1: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకి హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా హై, ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కి తులనా మే 10 గుణా బడి హై.
0: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
2: IMC 2018 talked about connecting, creating and innovating. And the Prime Minister has always insisted that technology must permeate not only the last village but reach every single citizen.
0: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ, ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ, కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ చప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్ట్రేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా

0: పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: நேரம் 12:40. ஆகாஷவாணி 100.1 MHz FM கோல்டு வழங்கும் மெல்லிசை பாடல்கள் கேட்போம். முதலில் ஷியாமலா சுவாமி இசை அமைத்து அரக்கோணம் SS யுவராஜ் இயற்றியுள்ள பாடலை பாடியுள்ளார் தேவதாஸ்.